0: ధర్మం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. నమస్కారం భక్తులారా, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం సందర్భాన ఈరోజు మనం ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం. మనస్సులో తిరుమలను దర్శిద్దాం. తిరుమల ఏడు కొండలు, శేషాచల పర్వతాలు, వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ పేరు వినగానే ప్రతి భక్తుడి హృదయంలో ఒక పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. అయితే ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా నీచి కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం కుమారి ఆశ్రయా సీతప్ప గారిని. ఆమె కొంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాత్మ్యం గురించి మాట్లాడుతుంది.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మమ్మల్ని వింటున్న మా శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మొరిషస్ దేశంలో చాలామంది తెలుగు వాళ్ళు, బహుశా అందరు తెలుగు వాళ్ళు, శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల దీక్షను పాటిస్తున్నారు. అసలు ఈ 40 రోజుల మండల దీక్ష మనకు చాలా కీలకమైనది, చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ కాలంలో మొరిషస్ దేశంలో ఒక దివ్యమైన వాతావరణం ఉన్నట్టుంది. మనం ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు వాళ్ళను కలుసుకుంటే మీరు వ్రతం పాటిస్తున్నారా, వ్రతం గురించి మాట్లాడడం జరుగుతుంది, స్వామివారి నామాలు చెప్పడం జరుగుతుంది. ఈ 40 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాలు వింటూ ఉంటాం. నేను చెప్పినట్టుగా స్వామివారి నామస్మరణం చేస్తూ ఉంటాం. కానీ అసలు వ్రతం అంటే ఏమిటి? అందరూ అంటారు వ్రతం అనేది మనం మాంసాహారి తినకూడదు, మనం కేవలం సాత్విక భోజనం తినాలి, మనం శాకాహారి భోజనం చేసుకోవాలి. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ నిజమే. వ్రతకాలంలో ఉన్నప్పుడు మనం శాకాహారి భోజనం తినాలి, ఎందుకంటే ఆ కాలం మనం మాంసం అవన్నీ తినకపోతే మన శరీరం చాలా తేలిగ్గా ఉన్నట్టుంది. అయితే శరీరం మాత్రమే కాకుండా మన మనస్సు కూడా చాలా తేలిగ్గా, చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది.

కానీ వ్రతం అనేది కేవలం తినకూడదు అలాంటిది కాదు. వ్రతం అనేది ఒక క్రమశిక్షణ. మనం వ్రతంలో ఉన్నప్పుడు అసలు ఏదొక అలవాటు అలవర్చుకోవాలంటే దానికి కనీసం 21 రోజులు అవసరమని జనులు అంటారు. కానీ ఇక్కడ మనకు వచ్చింది 21 రోజులు కాదు, మనకు వచ్చింది 40 రోజులు. అయితే మనకు ఏదొక కొత్త అలవాటు రావాలంటే ఈ వ్రత

0: మాట్లాడమని. కానీ వ్రతకాలంలో మనం కేవలం భక్తులమని మనం తలుచుకోవాలి. మనం కేవలం మనుషులమని మనకు మనం అర్థం చేసుకోవాలి. అందుకే వ్రతకాలంలో మన కోపంపై మనకు ఒక నియంత్రణ ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన స్వభావాన్ని కొద్దిగా మన మనలో ఉన్న ఆ చెడు లక్షణాలను మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రమశిక్షణ వ్రతకాలంలోనే మనం మొదలు పెట్టుకోవాలి. అలా చేస్తే 40 రోజులు మన భావాలపై మనకు ఒక మంచి కంట్రోల్ ఉంటే, మన కోపంపై మనకు ఒక మంచి కంట్రోల్ ఉంటే జీవితాంతం ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సుమతి గారు అన్నారు కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. అయితే వ్రతకాలంలో మనం ఇదే చేయాలి. అయితే 40 రోజుల దీక్షని అందరూ చాలా మనస్ఫూర్తిగా చాలా ప్రశాంతంగా కొనసాగుతారని ఆశిస్తున్నాం. ధన్యవాదం. నమస్కారం. హరి శ్రీనివాస.
1: కుమారి ఆశ్రయా సితాప్ప గారికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ నేటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. తిరుమలను 7 కొండల వాడు అని పిలుస్తారు. ఈ కొండలు భక్తులకు ఎంతో పవిత్రమైనవి. తిరుమలలో అడుగు పెట్టిన ప్రతి భక్తుడికి ఎక్కడ చూసినా ఒకే నామం వినిపిస్తుంది, గోవింద గోవింద. అయితే ఈ మీరు కూడా దినమంతతా ఆ నామస్మరణ చేస్తూ ఉండండి. ఆ నామస్మరణలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు.

0: అవునండి శ్రోతలారా, నీటి కార్యక్రమంలో మాతోనే ఉన్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు. ఇంతటితో మీ కృతక కీసెలవు ఇవ్వండి. స్వామివారి ఆలయంలో ప్రతిరోజు వివిధ పూజలు సేవలు జరుగుతూ ఉంటాయి. అయితే తప్పకుండా
1: 819 కిలోహెర్ట్జ్ ఈ హే రేడియో మారిషస్. రేడియో మారిషస్
2: घड़ी मिला लीजिए, समय 6 बज रहे हैं. आइए सुबह के पहले संक्षिप्त समाचारों के साथ जुड़ते हैं. छह बजे के प्रथम

మీకు మారిషస్ లోని తెలుగు శ్రోతలందరికి ఎక్కడెక్కడ నుంచో మన కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీ అందరికి ఆత్మీయమైన శుభ మంగళవారం మీతో మీ మిత్రురాలైన విష్మ మీకు ఇష్టమైన పాటలు మీకు నచ్చే మాటలు మీ జ్ఞాపకాలను మేల్కొలిపే మధురమైన సంగీతంతో మీ ముందుకు వచ్చింది మీ కార్యక్రమం తొలి రాగాలతో మన తెలుగు సమాజంలో ప్రస్తుతం ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 40 రోజుల వ్రత దీక్ష గురించి ఈరోజు కూడా కొన్ని అందమైన విషయాలను మీతో పంచుకోబోతున్నాం. అయితే ఈ వ్రతకాలం అందరికీ చక్కగానే జరుగుతున్నదని నా ఆకాంక్ష. అయితే భక్తితో పాటు పాటలు, సంగీతం, చిరునవ్వులు కూడా ఉండాలి కదా. మరి ఈ మంగళవారాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం ఇప్పుడు.

व्रत काल दीक्ष ఈ చిన్న పదంలో ఎంతో గొప్ప అర్థం ఉంది. దీక్ష అనేది మన కోరికను సాధించడానికి మనస్సును ఒక చోట నిలిపి కొన్ని నియమాలను పాటిస్తూ భక్తితో ముందుకు సాగదాం. దీక్ష మనకు ఒక విషయం నేర్పుతోంది. మనస్సును గెలిస్తే మన జీవితంలో ఎన్నో విషయాలను గెలవడం. ఈ 40 రోజుల ప్రయాణంలో ప్రతి భక్తుడు తనలోని మంచి లక్షణాలను మరింత బలపరుచుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు వినేద్దాం మన తరువాతి మధురమైన పాట.

జీవితంలో మనం ఎన్నో ప్రశ్నలు అడుగుతాం. ఇలా ఎందుకు జరిగింది, ఇది ఎప్పుడు మారుతుంది, నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి. కానీ భక్తి మనకు మరో మార్గాన్ని చూపిస్తుంది. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. శ్రీనివాసుడిపై నమ్మకం పట్టుకుని ముందుకు సాగుతున్న ప్రతి భక్తుడికి ఈ మాటలు ఒక చిన్న ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ పాట మీకోసం.

శ్రోతలారా, మన పండగలు మన వ్రతాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కావు. అవి తరతరాలకు విలువలను అందించే ఒక అందమైన మార్గం. పెద్దలు చేసే పూజను చూసే పిల్లలు, వారు చెప్పే కథలు వినే పిల్లలు, గోవిందా అని కలిసి పలికే కుటుంబాలు, ఇలా మన సంప్రదాయాలు ఒక తరం నుంచి మరొక తరానికి వెళ్తాయి. అందుకే మన సంస్కృతిని మనం జీవించాలి, మన పిల్లలకు పరిచయం చేయాలి. ఈ అందమైన ఆలోచనతో ఇప్పుడు శ్రోతలారా మరో

శ్రోతలారా, భక్తి అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే కాదు, ఎవరినైనా ఓదార్చడం, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, ఒక వృద్ధుడికి సహాయం చేయడం, ఎవరినైనా బాధ పెట్టకుండా ఉండటం, ఇవి కూడా మన భక్తిలో భాగమే. మనిషికి చేసే సేవ మాధవునికి చేసే సేవ. ఈ చిన్న సందేశాన్ని మనస్సులో ఉంచుకుంటూ వినేద్దాం మరో అందమైన పాట ఇప్పుడు.

మన కార్యక్రమం కొనసాగిస్తున్నది ఇప్పుడు బర్త్డే డెడికేషన్తో శ్రోతలారా ఇప్పుడు వచ్చేసింది మన కార్యక్రమంలోని ఒక ప్రత్యేకమైన సెగ్మెంట్ కదా ఒక అందమైన మాట మీకోసం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తొలి రాగాలు టీం తరఫున మనస్ఫూర్తిగా జన్మదినోత్సవం శుభాకాంక్షలు మీ కొత్త సంవత్సరం కొత్త ఆశలతో కొత్త అవకాశాలతో ఎన్నో అందమైన జ్ఞాపకాలతో నిండి పోవాలని కోరుకుంటున్నాం ఈ బర్త్డే డెడికేషన్ విశేషంగా ఫొరెట్సైడ్లో నున్న నాగేష్ ఇంకా నందిక కోసం రేపు వాళ్ళు తమ జన్మదినోత్సవం జరుపుకుంటారు అయితే బాబమ్మ నీలా తరఫున తాతయ్య బాలకృష్ణ తరఫున నాన్న దాన్ అమ్మ లీనా అన్న అధిరాజ్ తరఫున నాగేష్ మరి నందికకి జన్మదినోత్సవం శుభాకాంక్షలు అందజేస్తున్నారు విశేషంగా సాంద్రా దేవరాజ్ రవిరాజ్ నవీన్ రాజ్ హితేష్ అమ్మమ్మ అనంత సమస్త కమ్య అప్పిగాడు మరి సితన కుటుంబాల తరఫున నందిక మరి నాగేశ్వరకి జన్మదినోత్సవం శుభాకాంక్షలు గుర్తించండి ఏజ్ ఇస్ సింప్లీ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ద వరల్డ్ హ్యాస్ ఎంజాయిడ్ హ్యావింగ్ యూ ఇన్ ఇట్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జన్మదినోత్సవం శుభాకాంక్షలు మరి ఈ ప్రత్యేకమైన మంచి పాట మీకు

వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే ఏడు కొండలు ఏడు అడుగులు ఏడు కొండలపై కొలువైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీనివాసుడిని భక్తులు ఎన్నో పేర్లతో పిలుస్తారు కదా వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు బాలాజీ గోవిందుడు పేరు ఏదైనా భావం ఒక్కటి భక్తి మనస్సారా పిలిస్తే చాలు విశ్వాసమే భక్తుడికి గొప్ప బలం।

0: రేడియో మనోరంజన్ మీద మీరు వింటున్నారు తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం విశ్వమీ సేవలో ఈనాటి కార్యక్రమంలో శ్రోతలారా ఇప్పుడు మీకోసం ఒక చిన్న పాజిటివ్ థాట్ వాట్ యు కెనాట్ కంట్రోల్ సరెండర్ వాట్ యు కెన్ ఇంప్రూవ్ మన చేతిలోనున్న దాన్ని మంచిగా మార్చుకుందాం మన చేతిలో లేని దాన్ని భగవంతునిపై నమ్మకంతో వదిలేద్దాం జీవితంలో ప్రశాంతత రావడానికి కొన్నిసార్లు సమస్యలు తగ్గాల్సిన అవసరం లేదు మన మనస్సు ప్రశాంతంగా మారితే చాలు ఈ ఆలోచనతో మీకోసం మరో పాట ఇప్పుడు
1: ఇక

అసలు శ్రోతలారా, ఈ 40 రోజుల వ్రతంలో మనం ఎదురు చూసే దేవి నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి కూడా. అయితే అక్టోబర్ 11 తేదీ నుంచి ప్రారంభమయ్యే దేవి నవరాత్రులు మన తెలుగు సమాజంలో భక్తి, ఉత్సాహం, శక్తి, సంగీతంతో నిండిపోబోతుంది. దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అమ్మవారి వివిధ రూపాలను స్మరించుకునే ఈ పవిత్రమైన 9 రోజులు ఎంతో ప్రత్యేకమైనవి. రాబోయే కార్యక్రమాల్లో నవరాత్రుల ప్రత్యేకతల, అమ్మవారి కథలు, సంప్రదాయాలు, భక్తి గీతాలు మీతో పంచుకుబోతున్నాం. కాబట్టి తొలి రాగాలు కార్యక్రమం వింటూ ఉండండి. మరిప్పుడు వినేద్దాం మరో అందమైన పాట.

మన జీవితంలో కొన్ని పాటలు సౌండ్ ట్రాక్ లాంటివి. ఒక పాట వింటే స్కూల్ రోజులు గుర్తుకొస్తాయి, మరో పాట వింటే కాలేజీ రోజులు, ఇంకో పాట వింటే ఒక వ్యక్తి, ఒక ప్రయాణం, ఒక ప్రేమ, ఒక పండగ గుర్తుకొస్తుంది. అందుకే సంగీతం కేవలం వినేది కాదు, అది జ్ఞాపకాలను దాచుకునే ఒక అందమైన పెట్టె.

శ్రోతలారా, ఇలా పాటలతో భక్తి భావాలతో మంచి మాటలతో మన ఈ మంగళవారం కార్యక్రమం కూడా ముగింపు దశకు చేరుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 40 రోజుల దీక్షలో ఉన్న ప్రతి భక్తుడికి మీరు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఒక విషయం మాత్రం గుర్తించుకోండి, భక్తితో నిండిన హృదయానికి ఆశ ఎప్పుడూ ఉంటుంది. మరో కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మరిన్ని మధురమైన పాటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గోవిందా గోవిందా.